శ్రీ విచిత్ర వీర హనుమన్మాలా మంత్రః శ్రీ గణేశాయ నమః. ఓం అస్య శ్రీ విచిత్ర వీర హనుమన్మాలా మంత్రస్య శ్రీరామచంద్రో భగవాన్ ఋషిః అనుష్టుప ఛందః శ్రీ విచిత్ర వీర హనుమాన్ దేవత మమాభీష్ట సిద్ధ్యర్థి మాలా మంత్ర జపే నివః అథ కర్ణ్యాసః. ఓం రామ అముష్టాభ్యాం నమః. ఓం రీం తర్జనీభ్యాం నమః. ఓం రూం మధ్యమా.

ఆదిత్య కవచ స్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవాన్ ఋషి అనుష్టుప్ ఛందః ఆదిత్యో దేవతా గృణియే బీజం సూర్యగుం శక్తిః.

అగ్రిణిః పాతు శిరోదేశం సూర్యః పాతు లలాటకం ఆదిత్యో లోచనే పాతు శ్రుతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా పాను ముఖం పాతు సదా రవిః జిహ్వాం పాతు జగన్నేత్రః కంఠం పాతు విభావసుః స్కంధౌ గ్రహపతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః కరావబ్జకరః పాతు హృదయం పాతు భానుమాన్ మధ్యం పాతు సుసప్తాశ్వో నాభిం పాతు నభోమణిః ద్వాదశాత్మా

శ్రీ విచిత్ర వీర హనుమన్మారామన్నోః శ్రీ గణేశాయ నమః. అస్య శ్రీ విచిత్ర వీర హనుమన్మారామంత్రస్య శ్రీరామచంద్రో భగవాన్ ఋషిః అనుష్టుప ఛందః శ్రీ విచిత్ర వీర హనుమాన్ దేవత మమావీష్ట సిద్ధ్యర్థి మారామంత్ర జపే నియమః అథకరణ్యాసః. ఓం రాం అముష్టాభ్యాం నమః. ఓం రీం తర్జనీభ్యాం నమః. ఓం రూం మధ్యమా.